0: యువ చింతన చింతన చింతన చింతన
1: యువ యోజనా లహరిగల అభివ్యక్తియ కురితాద నేర ఫోనిన్ కార్యక్రమ
0: నిర్మాణ వెంకటేష్ బేవిన బెంచి
1: కేడి నేర ఫోనిన్ కార్యక్రమ